ఈ సినిమా పూర్వకాల ప్రజల జీవన విధానం వల్ల ఏర్పడిన ప్రభావం ప్రస్తుతాన్ని ఎలా మార్చింది, దాని ఫలితంగా ప్రకృతి సృష్టించే విపత్తు ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతాయంటూ మూడు కాలాల గురించి మాట్లాడుతుంది. ఈ మూడు కాలాల్లోనూ మానవ జాతికున్న పోటీతత్వం, పవర్ పాలిటిక్స్, ఈ నేలను ఏలాల్సిందెవరు అన్న కాన్ఫ్లిక్ట్స్ గురించి ముఖ్యంగా

ఒక జంతువును ఆహారం కోసం గాని ఆత్మరక్షణ కోసం గాని చంపిన దాడి చేసిన అది వేట. పలు జంతువుల్లోనూ పలు తెగల్లోనూ ఎవరు బలవంతులు, అధికారం ఎవరికుండాలి అని నిరూపించుకోవడానికి జరిగే పోరాటమే ఈ వేటువం. వేటువం చిత్రంలో పలు తెగలు తమ అధికారాన్ని బలాన్ని నిరూపించుకోవడానికి ఒకదాంతో ఒకటి తలపడుతూనే ఉంటాయి. ఇందులోని పోరాటాలు మన పూర్వీకుల సంప్రదాయాలైన అడిముడై, మల్లఖంబ అనే ఆత్మరక్షణ కళల ఆధారంగా రూపొందించబడ్డాయి. సో ఈ యుద్ధ కళలను ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్లందరూ ప్రాపర్గా నేర్చుకుని ఈ సినిమా కోసం సిద్ధమయ్యారు.

ఈ టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ కథలో ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీలో గెలిచిన వారికి ఒక గొప్ప పదవి దక్కుతుంది. దాన్ని దక్కించుకోవాలని అధినేతలు తమలో తమరు తీవ్రంగా తలపడితే గెలిచేదెవరు? ఈ పతనం కొత్త జీవన విధానానికి నాంది పలికిందా లేదా అన్న అంశాలపైన చర్చే ఈ సినిమా.